ఆకాశవాణి ఢిల్లీ కా ఎఫ్ఎం గోల్డ్ ఛానల్ 100.1 మెగాహెర్ట్జ్ పర్ నిషిగంధా లేకర్ ఆప్కి సాథ్ హూ మే జయతి. సభీ సున్నే వాలో కో హమారా ప్యార్ భరా నమస్కార్. నిషిగంధా మే జో పహలా గీత్ ఆప్ సునేంగే ఫిల్మ్ కా నామ్ హై తీన్ దేవియాం, ఆవాజ్ హై కిషోర్ కుమార్ కీ.